0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime, Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిమేడూరి శ్రీనివాస్ వీణావాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి. కాపీ రాగాలాపన

0: స్థానం పల్లవి సాహిత్యం రఘువర నీ నగుమొగమును వేగజూపమ శ్రీరామచంద్ర ఖండజాతి త్రిపుట తాళం
1: Listen to a ragam tanam pallavi on veena by Srimaduri Srinivas in rag kapi set to Khandajati Triputatal. He is accompanied by Sri G. Ramachandran on murdangam and Sri P. V. Ramanamurthy on ghatam. Lines of the pallavi are Raghuvarani Nagumugamunu Vega Chupuma Sri Ramachandra.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరు శ్రీనివాస్ వీణావాద్యం విన్నాం. వాద్య సహకారం మృదంగంపై శ్రీ జి రామచంద్రన్, ఘటంపై శ్రీ పివి రమణమూర్తి.
1: యు ఆర్ లిస్నింగ్ టు అరాగం తానం పల్లవి ఆన్ వీణా బై శ్రీ మేడూరి శ్రీనివాస్. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ జి రామచంద్రన్ ఆన్ మృదంగం అండ్ శ్రీ పివి రమణమూర్తి ఆన్ ఘటం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి వింటారు.
1: You will now listen to a Karnataka instrumental ensemble presented by staff artists of All India Radio.
0: ఇప్పుడు వినండి విరిమోని భైరవి రాగవర్ణం అటతాళం పద్మిరియం ఆది అప్పయ్య రచన.
1: Listen to Viriboni, a varnam of Pachimiriam Adi Appayya in Rag Bhairavi, set to Attal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నారాయణతే నమో నమో బేహాగ్రాగంలో అన్నమాచార్య కిరణ ఆదితాళం.
1: The ensemble concludes with the composition of Annamacharya, Narayanate Namo Namo in Rag Bihag, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ ప్రెజెంట్ బై స్టాఫ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to clarinet recital by Sri A. Pothiraju, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mrudangam by Sri K. Sadguru Charan.
2: Ragam నిరంతర భారతి సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి పివి దుర్గా భవాని, మృదంగం శ్రీకే సరుచరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు ఎ త్యాగరాజ కీర్తన, నను బ్రోవ నీకింత, ఇన్ రాగ్ అభోగి, సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందు నను బ్రోవ నీకింత, అభోగి రాగం, ఆదితాళం, త్యాగరాజ స్వామి కీర్తన

0: You have enjoyed a Tyagaraja Swami Kirtana, Vasudevayani in Rakalyani, said to Adithal.
1: Midintavaraku, Vasudevayani, Kalyani Ragam, Adithalam, Tyagaraja Swami Kirtana Vinaru.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying clarinet recital by Sri A. Pothurasu.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sramdi. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ పోతురాజు గారి క్లారినెట్ కచేరీ వింటున్నారు.
0: నౌ లిసన్ టు అనదర్ త్యాగరాజ స్వామి కీర్తన, వినాయకుని వలెను, ఇన్ రాగ్ మధ్యమావతి, సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినాయకుని వలెను మధ్యమావతి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: You have enjoyed Thyagaraja Swami Kirtana, Vinayakuni Valenu, Inrag Madhyamavati, Settu Adithal.
1: Mirintavarku, Vinayakuni Valenu, Madhyamavati Ragam, Adalam, Thyagaraja Swami Kirtana Vinaru.
0: Concluding his recital, Sri A. Pothurazu now presents Guruleka A20, a Thyagaraja Swami composition, Inrag Auri Manohari, Settu Khandachaputal.
1: Karikramana Chivarika, Guruleka A20. గౌరీ మనోహరి రాగం ఖండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: Until now, you have enjoyed a Tyagaraja Kirtana, Guruleka Etuvanti, Indra Gauri Manohari, Settu Khandachaputal.
1: Mirintavarakum, Guruleka Etuvanti, Gauri Manohari Ragam, Khandachaputalam, Tyagaraja Swami Kirtana Vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed clarinet recital by Sri A. Pothuraju, supported on violin by Srimati B. V. Durga Bhavani, and on Rudangam by Sri K. Sadguru Charan. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Meerintavarku Karnataka Sangeeta Karyakramamlo Sri Pothuraju Gari clarinet kacheri vinnaru. Vadya sahakaram వాయిలిన్ శ్రీమతి బివి దుర్గా భవానీ, మృదంగం శ్రీకే సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగంజన ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.